శ్రీ పరామవమాన సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం శుక్లపక్షం సప్తమి అనగా జూలై 7వ తారీఖు ఈరోజు మంగళవారం. నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా తెలుగు కవుల గురించి మరియు ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను వింటూ కొన్ని లలిత గీతాలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా వినండి ఒక మంచి మాట. ఒక అడవిలో జంతువులన్నీ హాయిగా జీవిస్తున్నాయి. ఒక రోజున ఎక్కడి నుంచో ఒక సింహం అడవిలోనికి ప్రవేశించింది. ఇంకేముంది, అప్పటి నుంచి జింకలు, కుందేళ్ళు

కుందేళ్ళు, జింకలు, కోతెలు, నెమళ్ళు అన్నీ ఆనందంగా నృత్యాలు చేశాయి. దీనిలో నీతి ఏమిటంటే, బలహీనులమని భయపడుతూ ఉండకూడదు, తెలివిగా ఆలోచిస్తే విజయం మనదే అవుతుంది. ఇది ఈనాటి మంచి మాట.

0: శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల వివరాలు. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి నార్త్ వాసెస్ రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి కమోటా రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి రంగత్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు అనగా 9 ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి హెడ్బే రేపు ఉదయం 7:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ ద్వీపం మరియు సహిద్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు అనగా 9 ఉదయం 7:00 బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు వస్తుంది. శ్రోతలు అంతర్ద్వీప బోటుల రాకపోకల వివరాలు విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: अरे वाईफाई सुनना मेरी बात.
2: हाँ भाई बोलने का ना.

0: कल के लिए।
1: समझ गया भाई, जरूरी है, क्योंकि सेहत बोले तो जिंदगी और सेहत बोले तो खुशहाली।
2: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవం వారం ప్రకారం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. సంవత్సరానికి ఒకసారి సమూహంగా ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటే పండుగని వనమహోత్సవం అంటారు. వన అంటే అడవి, మహోత్సవ్ అంటే గొప్ప ఉత్సవం, దీనిని అడవుల పండుగ అని కూడా అంటారు. జాతీయ వన మహోత్సవం వారం ప్రతి సంవత్సరం జూలై 1 నుండి జూలై 7 వరకు జరుపుకుంటారు. వర్షాకాలం మొదలయ్యే సమయంలో మొక్కలు బాగా పెరగడానికి ఈ సమయాన్ని ఎంచుకున్నారు. 1950వ సంవత్సరంలో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కెఎం మున్సీ గారు దీనిని ప్రారంభించారు. 1947వ సంవత్సరంలో ఎంఎస్ రంధావా గారు కూడా మొదటి చెట్లు నాటే వారాన్ని నిర్వహించారు. పర్యావరణ సమతుల్యత కోసం

చెట్లు విస్తీర్ణం పెంచడం, నేలకోతను తగ్గించి భూమిని సంరక్షించడం, కలప, పశుగ్రాసం, ఇంధనం కోసం చెట్లు పెంచడం, గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం, క్షీణించిన భూములను అభివృద్ధి చేయడం ఈ వన మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక గొప్ప సాంప్రదాయ భారతీయ పండుగ. ఇది చెట్లు నాటడం ద్వారా, ప్రకృతి సౌందర్యంపై అవగాహన కల్పించడం ద్వారా, తగ్గించడం, తిరిగి ఉపయోగించడం మరియు పునః చక్రీయం చేయడం అనే భావనను ప్రోత్సహించే, వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా భూమాతను గౌరవించడానికి మరియు ప్రేమించడానికి భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తం మీద వన మహోత్సవం ముఖ్యమైనది. చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి, పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో ప్రజలను మరింత చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి సందర్భం. మరిన్ని చెట్లను నాటడం ద్వారా మనం వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో, పర్యావరణాన్ని పరిరక్షించడంలో మరియు మానవ శ్రేయస్సును పెంపొందించడంలో సహాయపడగలము. తగ్గించడం, పునర్వినియోగించడం మరియు పునశ్చక్రియ చేయడం అనే అద్భుతమైన ఆలోచన గ్లోబల్ వార్మింగ్కు సమాధానం ఇవ్వడానికి మరియు ప్రకృతిని పెంపొందించడానికి చేసే కృషులలో నేరుగా ముడిపడి ఉంది. ఈ వన మహోత్సవం భూమాతను ప్రేమించే వారి కోసంలో కాదు, కానీ దాని గురించి తెలియని వారి కోసం కూడా, ఎందుకంటే వారు కూడా మంచి పర్యావరణం, అందమైన వాతావరణం మరియు ఆహ్లాదకరమైన శీతోష్ణ స్థితి పరిస్థితుల మధ్య ఉన్న సహాయ సమతుల్యతను ఆస్వాదించగలరు. ఈ పండుగను జరుపుకోవడం భారతదేశంలో, తద్వారా ప్రపంచంలో పచ్చదనం పెరగడానికి గణనీయంగా దోహదపడుతుందనడంలో నేరుగా సంబంధం కలిగి ఉంది. చెట్లు నాటడానికి, వాటిని సంరక్షించడానికి భారతీయులను ప్రోత్సహించడం ద్వారా దేశంలో మరిన్ని అడవులను సృష్టించాలని ఉత్సవ నిర్వాహకులు ఆశిస్తున్నారు. దీనివల్ల ప్రత్యామ్నాయ ఇంధనాలు లభిస్తాయి, ఆహార వనరుల ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకతను పెంచడానికి పొలాల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పడతాయి, పశువులకు ఆహారం మరియు నీడ లభిస్తుంది, నీడను మరియు అలంకార ప్రకృతి దృశ్యాలను అందిస్తాయి, కరువును తగ్గిస్తాయి మరియు నేలకోతను నివారించడంలో సహాయపడతాయి. శ్రోతలు, వన మహోత్సవ వారం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతాన్ని వినండి.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా భారత స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మాగంటి అన్నపూర్ణాదేవి స్వాతంత్ర సమరయోధురాలు, సామాజిక సేవిక, రచయిత్రి. తన 27వ ఏటనే మరణించిన అన్నపూర్ణాదేవి అప్పటికే భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖమైన పాత్రను నిర్వహించి మహాత్మాగాంధీతో మన్ననలు పొందారు. ఆమె భర్త మాగంటి బాపినీయుడు దక్షిణాదిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. అన్నపూర్ణాదేవి 1900 ఒక మధ్యతరగతి కుటుంబంలో కలగర రామస్వామి, పిచ్చమ్మ దంపతులకు జన్మించింది. చిన్నతనం నుండి తన ప్రతిభను కనుపరిచింది. ఏలూరుకు చెందిన రాలి శేషగిరిరావు ఆమెకు గురువు, మార్గదర్శి. ఆదిపూడి సోమనాథరావు అనే కవి, సంఘ సంస్కర్త కూడా ఆమెపై ప్రభావం చూపారు. మొదట్లో ఆమె ఇంటి వద్దనే చదువుకున్నది. తరువాత గుంటూరు మిషన్ స్కూల్లో చదువుకుంది. తరువాత కలకత్తాలో బ్రహ్మ సమాజం బాలికల పాఠశాలలో చదివింది. ఆర్థికంగా బలహీనులైన ఆమె తల్లిదండ్రులు ఎంతో శ్రమించి ఆమెను విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చులు భరించారు. కలకత్తాలో శ్రీమతి శకుంతలాదేవి, హేమచంద్ర సర్కార్ వంటి విద్యావేత్తలు ఆమె చదువు జీవితం రూపుదిద్దుకోవడంలో సహాయపడ్డారు. ఆమె క్రమశిక్షణ జీవనం అందరినీ ఆశ్చర్యపరిచేది. పాఠశాల విద్యలతో పాటు బెంగాలీ భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. బెంగాలీ నుండి తెలుగులోనికి పెక్కు అనువాదాలను చేసింది. స్వాతంత్ర్య పోరాటంలో అరవింద్ ఘోష్ రాసిన ఉత్తరాలను తెలుగులోనికి అనువదించింది. 5 చదువున తర్వాత ఆ ఒత్తిడి ఆమెపై ప్రభావం చూపింది. ఏలూరుకు తిరిగి వచ్చింది. 1 తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం మెట్రికులేషన్ పరీక్షకు కూర్చుంది. తన చదువుకు కావలసిన ధనం సంపాదించుకోవడం కోసం 1917 సీతారామ అనే పుస్తకాన్ని ప్రచురించింది. అది తరువాత ఉన్నత పాఠశాల చదువులకు పాఠ్యపుస్తకంగా వాడారు. తరువాత ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. 1 పాటు వైద్య నిమిత్తం 1919 మదనపల్లి వెళ్ళింది. 1920 ఆమెకు వివాహం మాగంటి బాపినీయుడితో జరిగింది. అతను అప్పుడు కలకత్తా సిటీ కాలేజీలో చదువుతున్నారు. వారి వివాహానికి తెలుగులో మంత్రాలు

చదివారు. ఉమేష్ చంద్ర విద్యార్థి, ఆదిపూడి సోమనాథరావు వంటి సంస్కర్తలు ఆ వివాహానికి అతిథులుగా ఉన్నారు. వివాహం తరువాత బాపినీయుడు ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. అతనితో పాటు అన్నపూర్ణ కూడా వెళ్లాల్సి వచ్చింది, కానీ పొసగలేదు. భారతదేశంలో ఉన్న అన్నపూర్ణాదేవి మహాత్మాగాంధీ సందేశంతో ప్రభావితమై భారత స్వాతంత్ర్య పోరాటం క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. 1921 గాంధీజీ ఆంధ్ర పర్యటనలో తన చేతి గాజులు, మెడలో పెద్ద గొలుసు వారికి ఇచ్చి గాంధీజీకి అభిమాన పాత్రురాలుగా మారింది. అదే సమయంలో ఆమె డబ్బు కోసం చాలా ఇబ్బంది పడింది. అయినా కానీ 1200 రూపాయల ఖరీదైన చీరలన్నీ తగలబెట్టేసింది. ఏలూరులో మోహన్ దాస్ ఖద్దర్ పరిశ్రమ స్థాపించింది. ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి స్వదేశీ ఉద్యమానికి ఊపిరిలూదింది. 1923 బాపినీయుడు తిరిగి వచ్చారు. బొంబాయిలో అతను స్టీమర్ దిగిన వెంటనే ఆమె తన తెచ్చిన ఖద్దరు బట్టలు అతనికిచ్చి అతని స్వదేశీ వస్త్రాలను సముద్రంలో పారవేయమంది. అతను మారు మాట్లాడకుండా అలాగే చేశారు. అన్నపూర్ణమ్మ అనేక ప్రాంతాలు పర్యటించి సభలలో ప్రసంగించింది. తన కార్యదీక్ష సత్ప్రవర్తనల ద్వారా అందరి మన్నలు పొందింది. 1924 ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించసాగింది. భర్తతో పాటు అనేక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళింది. ఆ సమయంలోనే రామకృష్ణ పరమహంస బోధనలను తెలుగులోనికి అనువదించింది. భారతదేశంలో భవిష్యత్తులో మహిళల పరిస్థితి గురించి నారీ అనే పుస్తకాన్ని వ్రాసింది. అతి పిన్న వయసులో 1927 నవంబర్ 9 ఆమె మరణించింది. అన్నపూర్ణమ్మ మరణం తరువాత ఆమె వ్యక్తిత్వం గురించి మహాత్మాగాంధీ ఇలా వ్రాశారు. 1921

హరి అనే పుస్తకాన్ని వ్రాసింది. అతి పిన్న వయసులో 1927 నవంబర్ 9 ఆమె మరణించింది. అన్నపూర్ణమ్మ మరణం తరువాత ఆమె వ్యక్తిత్వం గురించి మహాత్మాగాంధీ ఇలా వ్రాశారు. 1921 బెజవాడ మహిళా సమావేశంలో ఖద్దరు వస్త్రాలు ధరించిన ఒక అమ్మాయి అన్నీ తానే అందరినీ అదుపు చేస్తూ సమావేశం నిర్వహించింది. ఆమె అంతకుముందు ధరించిన విలువైన ఆభరణాలు నాకు గుర్తున్నాయి. ఆమె మరణం వల్ల నేను కోల్పోయింది కేవలం ఒక సహాయకురాలు మాత్రమే కాదు, భారతదేశంలో నా స్వంత కూతురులాగా మెలిగిన ఒక వనిత మనకు దూరమైంది. ఆమె విశ్వాసంలోనూ పనిలోనూ ఎన్నడూ చలించలేదు. ఆమె కార్యదీక్ష అందరికీ ఆదర్శప్రాయమైనది అని ఆయన వ్రాశారు. ఈమె మరణానంతరం మాగంటి బాపినీయుడు 1933 అన్నపూర్ణాదేవి లేఖలు ఒక పుస్తకంగా ప్రచురించారు. శ్రోతలు, స్వతంత్ర సమరోధురాలు మాగంటి అన్నపూర్ణాదేవి గారి గురించి నేటి సాహిత్య కార్యక్రమంలో ఉన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో మరొక లలిత గీతాన్ని విందాం.

శ్రోతలు, నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి గారి గురించి తెలుసుకుంటూ, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటూ కొన్ని లలిత గీతాలను కూడా విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

యక చతుర నార కర కే శృంగార యక చతుర నార కర కే శృంగార మేరే మన కే ద్వార యే అద్భుత జాత హమ మరత జాత అరే హే హే చతుర నార కర కే శృంగార పరతా।